శిఖండిజః భుజౌ మే సుభుజః పాతు హస్తౌ నీలోత్పల ప్రభుః పాతు మే హృదయం కృష్ణ కుక్షిం శుష్కోదరస్తథా కటిం మే వికటః పాతు మూరు మే ఘోర రూపవాన్.

0: యశుపదం పుత్ర పౌత్ర ప్రవర్ధనం యః పఠేత్ కవచం దివ్యం శృణుయాద్ వా సమాహితః సర్వాన్ కామాన్ అవాప్నోతి దీర్ఘమాయుశ్చ వర్ధనం.
1: జానకారి లే కాల్ కరో 416-213-1135
0: అందారద కవచ స్తోత్ర మహామంత్రస్య విరూపాక్ష ఋషి.